0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండా సుధారాణి గాత్ర కచేరి వింటారు. పార్టీ సహకారం వైలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి.
4: Listen to a Carnatic classical vocal recital by Srimati Manda Sudharani. She is accompanied on violin by Shri Ivaturi Vijeshwara Rao and on mridangam by Shri V.V. Ramanamurthy.
3: Karyakramamlo mundaga vinandi Shri Mahaganapatim Bhajeham Athana Ragamlo Jayachamaraja Vadiyar Rachana Aditalam.
4: Srimati Manda Sudharani begins her vocal recital with a composition of Jayachamaraja Vadiyar in rag Athana. శ్రీ మహాగణపతిం భజేహం సెట్టు వాదితాల్.

0: ఇప్పుడు వినండి అరుణాచలనాథం సారంగరాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ సారంగా అరుణాచలనాథం సెట్ టు రూపకతాళ్ కంపోజ్డ్ బై ముత్తుస్వామి దీక్షితర్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి తోడి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఎందు దాగినాడో మిశ్రచాపు తాళం.
1: కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్, యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ తోడి ఎందు దాగినాడో, సెట్ టు మిశ్రచాపు తాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కుంతల వరాళి రాగంలో తిల్లాన ఆదితాళం మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచన.
1: శ్రీమతి మండా సుధారాణి కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ ద తిల్లాన ఆఫ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఇన్ రాగ్ కుంతల వరాళి సెట్ టు ఆదిత.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి మండా సుధారాణి గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ యువటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి మండా సుధారాణి. షీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ యువటూరి విజయేశ్వరరావు ఆన్ వయలిన్ అండ్ శ్రీ వివి రమణమూర్తి ఆన్ మృదంగం.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you are going to listen to vocal recital by Sri Chavali Krishnamurthy, supported on violin by Sri Komanduri Seshadri and on Rudangam by Sri Jonalagadda Simhachala Sastri.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ చావలి కృష్ణమూర్తి గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ కోమాండూరి శేషాద్రి వయోలిన్, శ్రీ జొన్నలగడ్డ సింహాచల శాస్త్రి మృదంగం.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ త్యాగరాజస్వామి కీర్తన వినతాసుత వాహన ఇన్ రాగ్ జయంత సేన.

0: సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ముందుగా వినతాసుత వాహన జయంత సేనరాగం ఆదితాళల్లో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: యు హావ్ ఎంజాయ్డ్ త్యాగరాజస్వామి కీర్తన మా జానికి చెట్టపట్టగా ఎండ్ర కాంబోజీ సెట్టు ఆదితాళ్.
1: మా జానికి చెట్టపట్టగా కాంభోజిరాగం ఆదితాళ్లలో త్యాగరాజస్వామి వారి కీర్తన మీరు ఇంతవరకు విన్నారు.
0: నౌ యుల్ బి లిస్నింగ్ టు అమృతస్వామి దీక్షితుల కీర్తన శ్రీ ధుమ్ దుర్గే ఎన్రాగ్ శ్రీరంజని సెట్టు ఖండజాతి ఏకతాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీధుమ్ దుర్గే శ్రీరంజని రాగం ఖండజాతి ఏకతాళంలో ముత్తుస్వామి దీక్షితుల కీర్తన వింటారు.

0: You have listened to Amuthaswamy Dikshithulu Kirtana Sri Dum Durge in Rag Sriranjani set to Khandajati Ekathal.
1: Sri Dum Durge Sriranjani Ragam Khandajati Ekathalan Lo Muthaswamy Dikshithulu Vari Kirtana Mirintavarku Vinnaru.
0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic Classical Music program, you are enjoying vocal recital by Sri Chavali Krishnamurthy.
1: Karnataka Sangeetha Karyakramamlo శ్రీ చావలి కృష్ణమూర్తి గారి గానం వింటున్నారు.
0: నౌ యుల్ బి లిస్నింగ్ టు త్యాగరాజ స్వామి కీర్తన సుందరి నీ దివ్య రూపము ఇన్ రాగ్ కళ్యాణి సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు సుందరి నీ దివ్య రూపము కళ్యాణి రాగం ఆదితాళంలో త్యాగరాజ స్వామి వారి కీర్తన వింటారు.

0: You have enjoyed a Tyagaraja Swami Kirtana, Sundari Nee Divya Roopamu, Indra Kalyani, set to Adithaal.
1: Sundari Nee Divya Roopamu, Kalyani Ragam, Adithaalallo, Tyagaraja Swami Vari Kirtana Mirintu Varaku Vinnaru.
0: Ragam, 24/7, anytime, Indian Music. In today's Carnatic Classical Music Program, you have enjoyed Vocal Recital by Sri Chavala Krishnamurthy, supported on violin by Sri Kumanduri Seshadri, and on Mridangam by Sri Jannalagadda Simhachala Sastri. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian Music.
1: Ragam, Nirantara Bharatiya Sangeeta Sravanti. Inati Karnataka Sangeeta Karyakramamlo Mirintavaraku Chavala Krishnamurthy Gari Ganam Vinnaru. వాద్య సహకారం శ్రీ కొమాండూరి శేషాద్రి వయోలిన్, శ్రీ జొన్నలగడ్డ సింహాచల శాస్త్రి మృదంగం. రాగం ఛానల్లో మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రాధ, శ్రీమతి జయలక్ష్మి గానం చేసిన జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచనలు వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ టి సుబ్రహ్మణ్యం, మృదంగంపై కుర్తాళం శ్రీ ఆర్ విశ్వనాథ్ అయ్యర్, ఘటంపై శ్రీ ఏ గోపాలం. కార్యక్రమంలో ముందుగా వినండి శరశ్చంద్ర నిభానని, వీణాధరి రాగం, రూపక తాళం.
2: Listen to compositions of G.N. Balasubramaniam rendered by Shrimati Radha and Shrimati Jayalakshmi. They are accompanied on violin by Shri T. Subramaniam, on Mridangam by Kurtalam Shri R. Vishwanatha Iyer, and on Ghatam by Shri A. Gopalan. Shrimati Radha and Shrimati Jayalakshmi begin their rendition with a composition in Rag Veenadhari, Sharaschandra Nibhanane, set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి మనసారగనే నమ్మగలేదా అభోగి రాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ అభోగి. మనసారగనే నమ్మగలేదా, సెట్ టు ఆదితాళ్.

0: నీసమానమెవరు లేరని. శుభపంతు వరాళి రాగం ఆదితాళం.
1: Listen to a composition in రాగ్ శుభపంతు వరాళి, set to ఆదితాళ్. నీ సమానమెవరు లేరని.

0: ఇప్పుడు వినండి సామగాన లోలే హిందోళ రాగం రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు సామగాన లోలే, ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ హిందోళ సెట్ టు రూపక్తాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రాధ, శ్రీమతి జయలక్ష్మి గానం చేసిన జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచనలు వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ టి సుబ్రహ్మణ్యం, మృదంగంపై కుర్తాళం శ్రీ ఆర్పి విశ్వనాథ్ అయ్యర్, ఘటంపై శ్రీ ఏ గోపాలం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నీ పాదమే గతి నళినకాంతి రాగం రూపక తాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ ఇండియన్ మ్యూజిక్. You are listening to compositions of G.N. Balasubramaniam rendered by Srimati Radha and Srimati Jayalakshmi. They are accompanied on violin by Shri T. Subramaniam, on Murdangam by Kurtalam Shri R.P. Vishwanath Iyer, and on Khatam by Shri A. Gopalan. Continuing the rendition, you will now listen to a composition in Rag Nalinakanti, Nee Padame Gati, set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి నీ ఎల్లారిణి కన్నడ రాగం ఆది తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు నీ ఎల్లారిణి ఇన్ రాగ్ కన్నడ సెట్ టు ఆది తాళం.

0: పరితాపము లేక షణ్ముఖ ప్రియరాగం ఆదితాళం.
1: లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ షణ్ముఖ ప్రియ. పరితాపము లేక సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి, నిన్ను పొగడతారమా కుంతలవరాళి రాగం ఆదితాళం.
1: శ్రీమతి రాధా అండ్ శ్రీమతి జయలక్ష్మి కంక్లూడ్ దేర్ రెండిషన్ విత్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కుంతలవరాళి. నిన్ను పొగడతరమా, సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రాధ, శ్రీమతి జయలక్ష్మి గానం చేసిన జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచనలు విన్నారు. వాది సహకారం వయలిన్పై శ్రీ టి సుబ్రహ్మణ్యం, మృదంగంపై శ్రీ కుర్తాళం ఆర్పి విశ్వనాథ్ అయ్యర్, ఘటంపై శ్రీ ఏ గోపాలం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు కాంపొజిషన్స్ ఆఫ్ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రెండర్డ్ బై శ్రీమతి రాధా అండ్ శ్రీమతి జయలక్ష్మి. ది వర్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ టి సుబ్రహ్మణ్యం, ఆన్ మృదంగం బై కుర్తాళం శ్రీ ఆర్పి విశ్వనాథ అయ్యర్ అండ్ ఆన్ ఘటం బై శ్రీ ఏ గోపాలన్. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్. ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.